శాంత్యాజ పూర్ణామం సిమర సిమర సిమర సుఖభావో ఆవ జపో అవరహ నామ జపావో భక్త పాయ దరియ సంసార బిన్ భక్తి తనో శిశార